0: తీక్షణ తమదే బాహుగ మాత శరీర తింపల్ నో నోబలై అఫేత జోవత సౌడి బాకుండా సినేమ పూజ బతికింది పిసన్న.
1: Ovintis, nei maki informasaun balorong ohing, husi studi sentral Kampung Alor Dili, hawer siana belo, lori kipa nebe servisu, hato brigadu wain, i adeus.